శుక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమిదేవా సర్వకార్యషు సర్వదా.